సింధుపతి దిగు దాగో చురా చిన్న నాకు సింధుపతి దిగు దాగో చురా సుందరగా ఉంచిలా చెయ్యతో నాకు.